యక చతుర నార కర కే శృంగార యక చతుర నార కర కే శృంగార మేరే మన కే ద్వార యే అద్భుత జాత